0: coupled with the victory, Senna became the first Italian man to win the tournament since Adriano Panatta in 1976. And that is the end of this news bulletin.
1: శ్రోతలు సంపాద ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం ఆకాశవాణి భవాని పట్టణ ప్రచార ఖర్చు విశేష కార్యక్రమ ఖుల్లా జరుగుతుంది.